ప్రకారం సర్వస్య మూలము సమర్పిస్తాన్ని సూచించాలి. మోసిన్న ప్రేక్షణ సూచించాలి. స్థాపన చేస్తా